0: ఏ పుట్టు, ఏ పుట్టు, ఈ లోడి ఏంటుంది నోడు నేనుగాకి, యాక్ పుట్టు నన్ను కూడా మాతాడుదులని. ಹೊಸ ಫ್ರಾಕು ಕೇಕು ಎಲ್ಲ ತಂದಿ ನೋಡಿಲೆ.
1: ನೀ ತಂದಿದ್ದೇನು ಬೇಡ.
0: ಯಾಕೆ ಅಷ್ಟೊಂದು ಬೇಸರ ನನ್ನ ಮೇಲೆ?
1: ನಿನ್ ಕೈ ಬಾಯಿ ಎಲ್ಲ ಅಂಗಿ ಸತಕ್ ಚುಟ್ಟ ವಾಸನೆ.
0: ಏ ರಾಣಿ,

0: అడిగార భూమి తాయి ముత్తిన చెరగా మరిమాడు.
1: ముత్తిన చెరగా మలిగారు భూమి తాయి ముత్తిన చెరగా మరిమాడు.
0: ఎత్తమేసువ తమ నమ్మెత్త నుడి.